0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: సూరకి దరజే సూర ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ